0: లుక్కయ్యా మారే వెడని ఊని దొక్కి వాడే మన మెమరీ లొస్కీల
1: మెమరీ లోస్
0: కాల్ ద డాక్టర్
1: యారు సున్నది
2: හතර වෙද්දි ටියුන් කරලා තියාගන්න.
3: Even in driving, Chamit and Charu.